బదుకు బెట్టవు నిన్నది బయలు నిన్నది అబ్బి నగలి ప్రీతి బెట్టవు నిన్నది.